0: కనుక కేవలం ఆత్మవిశ్వాసం కలుగుకుండా సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతాయి తీరంగా జీవిత రక్షణగాగి నా నుంచి వస్తున్నావతి హోమేకే ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యవిల్ల నిమ్మ నెలదల్లి నిమ్మ ఆశ్రయదల్లి నిమ్మ దేనిత్తిక చెటువటికి నన్న జీవనం బెరసుకుంట నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలను బిట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ వాడికొడంత ప్రసంగ అడిగిసుకొట్టరే అదన్న దేవతలు యారు మెచ్చలిక్కల అంత ఈ సందర్భం అడిగి బందంత ఇల్లి ఖండితవాగి నాను ఈ మాతన్న నెలసలికి సాధ్యవిల్ల ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೌದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ನನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೇನೆ.
1: ಏನು ನಮ್ಮ ಔಷಧ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.